0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్. బేహాగ రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం ద్వినడ, పల్లవి సాహిత్యం శ్రీ నారద గాన లోల శ్రుతజన పరిపాల.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి ఇన్ రాగ్ బేహాగ్ సెట్ చతురస్ర జాతి త్రిపుట తాళ్ ద్వినడ. She is accompanied on violin by Shri Pudukottai R. Ramanathan and on mridangam by Shri Parimala Ramesh. The lines of Pallavi are Shri Narada Ganalola, Shritajana Paripala.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్.
1: You were listening to a ragam thanam pallavi by Dr. Dwaram NVJ Lakshmi. She was accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri Parimala Ramesh.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeeta karyakramamlo vadyagoshti vintaru. Nirvahana Shri Yemani Shankar Shastri.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. Listen to a Carnatic classical ensemble conducted by Shri Yemani Shankara Shastri.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ ఈమని శంకర శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఈమని శంకర శాస్త్రి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
2: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Classical Veena recital by Sri Mokkapati Nageswara Rao. Mridangam support is by Sri Dandamodi Ramamohan Rao. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ దండముడి రామమోహన్ రావు. ఫస్ట్ లిజన్ టు తెలిసి రామ చింతన ఇన్ పూర్ణచంద్రికా రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కార్యక్రమంలో ముందుగా తెలిసి రామ చింతన పూర్ణచంద్రికా రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు కంటిన్యూస్ ద వీణా రిసెటల్ విత్ మేరు సమాన ఇన్ మాయామాళవ గౌళరాగం సెట్టు అదితాళం త్యాగరాజస్వామి కీర్తన. మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాచక చేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మేరు సమాన మాయామాళవ గౌళరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఆన్ రాగం ఛానల్ ఇహా హార్త వీణా రిసెటల్ ఆఫ్ శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు మృదంగ సపోర్ట్ ఇస్ బై శ్రీ దండమూడి రామమోహన్ రావు. దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. రాగం ఛానల్లో మీరింతవరకు మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణా వాజక చేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ దండమూడి రామమోహన్ రావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పంచమాతంగ ముఖ గణపతిన మలహరి రాగంలో ముత్తుస్వామి దీక్షితుడి కృతి రూపక తాళం.
2: Listen to a Karnataka classical vocal concert by Srimati G. Srividya.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ తుమ్ దుర్గే ఖండ ఏకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ దుమ్ దుర్గే ఎన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఖండ ఏకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దురుసుగా, సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి జి శ్రీవిద్య. శ్రీమతి శ్రీవిద్య కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి దురుసుగా ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి జి శ్రీవిద్య. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH anytime Indian music.